ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు అని అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:59 దాటి 10 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం మరియు సాయినాథుని భక్తిగీతాలు విన్నారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H-1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారి

0: రతి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్న మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైస్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్ట్రంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
2: ఒక 1,000 ఎకరాల్లో సెజ్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనేది సెజ్, దాని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుందనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్ట్ వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాం అన్నమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్, ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంటును తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7,393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూ హక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు

0: హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2: ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ సంరక్షణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి టి సంయుక్త. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 తిరిగి సాయంత్రం 5:00 రాత్రి 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం, 9:45 న్యాయశాఖ వారిచే ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10

ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానం మరియు మెళకువలు. మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త పి పంకజ్ మోహన్. 7:48 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కొరే సినీ గీతల కార్యక్రమం, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 ప్రశ్నోత్తరాల ప్రొసీడింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లెక్క వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, వికారాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ పి నరేందర్.
3: దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడిఓసీ సమావేశ మందిరంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇటీవల ఐడిఓసీ మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె సుధాకర్ లాల్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న వివిధ చర్యలను, వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇటీవల జిల్లాలోని తరూర్ మండలం తరిగోపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న గోదాము నిర్మాణానికి శంకుస్థాపన, భూభారతి భూ సర్వేపై అవగాహన గ్రామసభ కార్యక్రమాల్లో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరిగోపులలో జరిగిన భూభారతి భూ సర్వే అవగాహన గ్రామ సభలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఇటీవల కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 3 సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి 6 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరి సూచనల మేరకు గ్రామాల అభివృద్ధిపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. 100 మీటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బిఎల్ఓలను ఆదేశించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగడి వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా

0: కలెక్టర్ పరిశీలించారు. ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఇంటి నుండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని బీఎల్ఓలకు కలెక్టర్ సూచించారు. శని ఆదివారాల్లో ప్రభుత్వ సెలవు ఉన్నందున తప్పనిసరిగా ఎస్ఐఆర్ను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ కలెక్టర్ మైభారత్ విక్షత్ భారత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఇటీవల ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇటీవల కలెక్టరేట్లో మైభారత్ విక్షత్ భారత్ ఇంటెన్సివ్ యూత్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ డ్రైవ్ పోస్టర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా యువత మైభారత్ పోర్టల్లో నమోదు చేసుకుని దేశ నిర్మాణం, స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి మరియు యువత భాగస్వామ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట్ ఆర్టీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుదిల్ల శ్రీధర్బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం ద్యుద్యాల వద్ద చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ హబ్ లో చేపట్టిన వివిధ విద్యా సంస్థల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అదనపు పంపులు అవసరమైన చోట సివిల్ పనులన్నింటినీ పూర్తి చేయాలని, సెప్టెంబర్ చివరి నాటికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, తాండూరు ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
1: ఇంతవరకు శ్రీ పి నరేందర్ అందించిన వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృద్ధి, సామాజిక అభివృద్ధి సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావస్థ వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో

0: భారతీయ జాలర్లను వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకు వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యకుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత, డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
2: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవుతుంది.

0: తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముస్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్, వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూర్లో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్లో, మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్తో గెలుపు సాధించి సెమీఫైనల్స్కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ഉദയതരംഗിണി. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ సంరక్షణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు సమర్పణ శ్రీమతి టి సంయుక్త. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమ వద్రాజు డాక్టర్ వద్రాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రైండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రైండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు వినండి టీమతి శ్రీ సంయుక్త

0: సమర్పించిన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ సంరక్షణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం.
1: లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ, అనురాగానికి అర్థం అమ్మ. అమ్మ అని పిలిపించుకోవడం ఒక గొప్ప వరం. ఆ తల్లిపాలలోని మాధుర్యం బిడ్డకి మరో వరం. ఒక రకంగా తల్లిపాలను బిడ్డకి తొలి టీకా అని అంటారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, అసలు ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. మరి ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాజెక్ట్ లక్ష్మీనగర్ సెక్టార్ సూపర్వైజర్ ఎం రమాదేవి గారు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, ముందుగా చెప్పండి, ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఎలా ప్రారంభమైంది?
2: ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది ఎలా ప్రారంభమైంది అని చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అది మన నాగరికత అంతా పురాతనమైనది. అప్పటి నుండి కూడా తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారంగా అమృతంగా పరిగణించబడుతున్నది. అయితే మన ప్రాచీన కాలంలో కూడా తల్లులు తమ బిడ్డలకి తల్లిపాలు ఇచ్చేవారు. ఆ పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా కొంతకాలానికి రాజులు, రాజుల కుటుంబాలు, ధనికుల కుటుంబాల వాళ్ళు ఏం చేసేవారంటే జన్మనిచ్చిన తర్వాత పిల్లలకి తల్లిపాలు ఇవ్వకుండా పాలు ఇవ్వడం కోసమని వేరే మహిళలను వాళ్ళు నియమించుకునేవారు. అట్లా జరుగుతుండగా మన 20వ శతాబ్దానికి వచ్చే వరకు ఆర్టిఫిషియల్ మిల్క్, మోడర్న్ బేబీ బాటిల్స్ అనేటివి అందుబాటులోకి వచ్చినాయి. తల్లులందరూ దీనికి ఎక్కువ పరిమితమైపోయినారు. అప్పుడు ఈ తల్లిపాలు పిల్లలకి ఎలా అందాలి అనే ఉద్దేశంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని 1992లో వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ ప్రారంభించింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అండ్ యునిసెఫ్ మద్దతు అందిస్తూ ప్రతి సంవత్సరము 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుంది. అట్లనే మనము ఇప్పుడు ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటున్నాం.
1: బాగుంది మేడం. మరి ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటి?
2: తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ శతాబ్దంలో తల్లిపాలకు బదులు డబ్బా పాలు వాడకంలోకి విపరీతంగా రావడం వలన పిల్లలకు తల్లులు ఎక్కువ శాతము బాటిల్ పాలు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి శిశువులు కూడా ఎక్కువ శాతము జబ్బులకు గురవుతున్నారు. దానివల్ల 1992లో ప్రారంభించిన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లులలో అవగాహన కల్పించడం కోసం తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది.
1: బాగుంది మేడం. మరి ఈ తల్లిపాల వారోత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఎలా జరుపుకుంటున్నారు అనే విషయాలు చక్కగా తెలియజేశారు. మరి తల్లిపాలలో ఉండే విశిష్టత ఏమిటి మేడం?
2: తల్లి శిశువుకు జన్మనిచ్చిన గంటలోపే వచ్చే పాలను మురుపాలు అంటారు. ఈ పాలల్లో కొలెస్ట్రామ్ అనేది అధికంగా ఉంటుంది. ఈ పాలు శిశువుకు తొలి టీకా, ఫస్ట్ వ్యాక్సిన్. ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. మన పెద్దలు అంటుంటారు కదా, ఇంత బలంగా ఉన్నారు, ఎటువంటి నొప్పులు లేవు అని. అంటే అది మా అమ్మ చనుబాల బలం అని అంటారు. అంటే ఆ పాలల్లో ఎంత శక్తి ఉంది, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే తల్లిపాలను మొదటి టీకా అని అంటారు.
1: బాగుంది మేడం. తల్లిపాలు మొదటి టీకా, చక్కగా ఉంది. మరి తల్లిపాలు పట్టడం వల్ల శిశువుకు కలిగే ప్రయోజనాలు ఏంటండి?
2: తల్లిపాలు పట్టడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాలను 6 నెలల వరకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ పాలలో బిడ్డకు అవసరమైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, నీరు శాతము సమపాళ్లల్లో బిడ్డకు అందుతాయి. మెదడు అభివృద్ధికి, తల్లి బిడ్డలకు అనుబంధానికి కూడా ఈ తల్లిపాలు పునాది. అందుకే తల్లిపాలు బిడ్డకు ఒక వరం లాంటివి.
1: నిజానికి తల్లిపాలు అనేవి బిడ్డకు ఒక వరమే మేడం. మరి ఆ తల్లిపాలు బిడ్డకు 8 సంవత్సరాల వరకు ఇవ్వాలి?
2: తల్లి బిడ్డకు తల్లిపాలు 8 సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే బిడ్డ కోరినంత కాలం తల్లిపాలు ఇవ్వచ్చు, కానీ కేవలం తల్లిపాలు మాత్రం 6 నెలల వరకే ఇవ్వాలి. వేరే ఇతర పానీయాలు కానీ ఎట్లాంటివి పెట్టవద్దు. 7 నెలల నుండి తల్లిపాలు ఇస్తూనే అనుబంధ పోషకాహారం అనేది మొదలుపెట్టాలి. ఎందుకంటే బిడ్డ

0: ఎదగడం ప్రారంభమవుతుంది అప్పటి నుండి ఎక్కువగా. అందుకోసము తల్లి పాలు సరిపోవు, కనుక తల్లి పాలు కొనసాగిస్తూనే ఆహారం ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాల వరకైనా కూడా తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
1: తల్లిపాలు 6 నెలల వరకు, అనంతరం తల్లిపాలతో పాటు వారికి అనుబంధ పోషకాహారాన్ని కూడా అందించాలంటారు. మరి ఈ తల్లిపాలు ఇవ్వడం వలన తల్లులకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది?
0: తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లులకు కూడా ఉపయోగం ఉంది. తల్లికి బిడ్డకు అనుబంధం అనేది ముఖ్యంగా ఏర్పడుతుంది. బిడ్డకు వ్యవధి అనేది కూడా ఉంటుంది. తల్లికి గర్భాశయం సాధారణ స్థితికి త్వరగా వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు అనేటివి కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. షుగరు, బీపీలకు కూడా దూరంగా ఉంటారు. తల్లిపాలు ఇవ్వడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక శిశువు తల్లికి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
1: అవునండి, శిశువుకి ఖచ్చితంగా తల్లిపాలు పట్టించడం అనేది ఎంతో ముఖ్యం. మరి ఈ బాలింతలకే కాకుండా గర్భధారణ సమయంలో మహిళలకు మీ అంగన్వాడి కేంద్రాలలో ఎలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు?
0: గర్భం దాల్చిన మహిళకు ముఖ్యంగా మొదటి 3 నెలలు, చివరి 3 నెలలు అత్యంత ముఖ్యమైనవి. అంటే 7-8 నెలల్లో బరువులు ఎక్కువ లేపొద్దని, పౌష్టికాహారం తినాలని, సపోర్టుగా ఎవరైనా వారికి తోడు ఉండాలని, అన్ని రకములైన ఆహార పదార్థాలు తినొచ్చు, డెలివరీ అయిన తర్వాత బిడ్డను అంటే నవజాత శిశువును ఎలా చూసుకోవాలి, మొదట వచ్చిన పాలు పట్టాలని మా అంగన్వాడి కేంద్రాలలో టీచర్స్ తెలియచేస్తారు.
1: బాగుందండి. మరి ఈ అంగన్వాడి కేంద్రాలలో బాలింతలకు ఎటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు?
0: మన అంగన్వాడి కేంద్రాలలో బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ ఒకప్పుడు పౌడర్ వచ్చేది. ఆ పౌడర్ ఇచ్చేవాళ్ళం. అది వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు భోజనం అట్లాగే ఒక ఎగ్, 200 ml మిల్క్, ఇవన్నీ ప్రతిరోజు గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడి కేంద్రాలలో అందిస్తున్నాము.
1: బాలింతలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలంటారు?
0: బాలింతలకు ఎటువంటి ఆహారము అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారము ఇవ్వాలి. ముఖ్యంగా బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వలన పాలు బాగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కిచిడి, పులగం, ఆకుకూరలు, తేలికపాటి వంటకాలు చేసి పెట్టాలి. ముఖ్యంగా ఎల్లిపాయలు తినడం వల్ల పాలు సమృద్ధిగా వస్తాయి అని పెద్దలు చెప్తారు మనకి. ఎల్లిపాయలను కారంగా చేసి మొదటి ముద్ద తినాలి అని అంటారు. దానివల్ల తల్లికి పాలు చాలా సమృద్ధిగా వస్తాయి.
1: అవునండి, పాతకాలంలో ఎల్లిపాయ కారం అనేది మొదటి ముద్దగా పెట్టేవారు బాలింతలకు. మరి ఈ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అంగన్వాడి కేంద్రాల పాత్ర ఏమిటి?
0: తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి కేంద్రాలలో అంటే ప్రతి సంవత్సరము 1 ఆగస్టు నుండి 7 ఆగస్టు వరకు ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. అట్లనే అంగన్వాడి కేంద్రం యొక్క పరిధిలో ఉన్న బెనిఫిషరీస్ అంటే గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడి సెంటర్లో ప్రతిరోజు భోజనము, పాలు, గుడ్లు ఇస్తారు. వీటన్నిటి గురించి అంగన్వాడి కేంద్రాలలో సందర్భాన్ని బట్టి వారికి టీచర్స్ వివరించడం జరుగుతుంది. కేవలం ప్రత్యేకంగా తల్లిపాల వారోత్సవాలలో మాత్రమే చెప్తారు అనేది ఏం లేదు. ఉత్తర రోజులలో కూడా సందర్భాన్ని బట్టి వాళ్లకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా తల్లిపాల వారోత్సవాలని మనం జరుపుకుంటున్నాం కాబట్టి తప్పకుండా తల్లులను, అక్కడ ఉన్న తల్లులకు సపోర్టుగా ఉండే వాళ్లను, అత్త కానీ అమ్మ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి కూడా తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నది అంగన్వాడీ సెంటర్లలో. తల్లిపాల గురించి ఎలా ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని గంటలు ఇవ్వాలి అనేది వీరందరికీ కూడా తెలియజేయడం వల్ల బాలింతకి వాళ్ళు కూడా సపోర్టుగా ఉండగలుగుతారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తం అనేది ఇస్తున్నారు. అట్లనే ఈ సంవత్సరం కూడా ఇతివృత్తం ఏమిటంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిపాలను ప్రోత్సహిద్దాం, మంచి ఫలితాలను ఇస్తున్న వ్యవస్థలను బలోపేతం చేద్దాం, స్థిరమైన జీవితానికి తల్లిపాలు అనే ఇతివృత్తంతో ప్రారంభించడం జరిగింది.
1: మరి మీ సూపర్విజన్లో మీకు ఎన్ని అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి?
0: లక్ష్మీనగర్ సెక్టార్లో 27 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలను

0: జరుపుకుంటారు. ఏ రోజు ఏ కార్యక్రమం మనకు ఉందో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తల్లిపాల వారోత్సవాలను జరుపుతున్నారు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో. ఏది ఏమైనప్పటికీ తల్లిపాలు అనేటివి ప్రకృతి ప్రసాదించిన క్షీరధార. తల్లులు ఎంత తృప్తిగా ఇస్తే అంత లభ్యమవుతాయి.
1: మరి తెలుసుకున్నారు కదా, తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇంకా బాలింతలకు గర్భిణీలకు ఎలాంటి ఆహారాలు అందిస్తారనే విషయాలు ఇంత మంచి విషయాన్ని తెలియజేసి మీకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్తే అండి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మాత శిశు సంక్షేమంపై మరింత సమాచారాన్ని మనకు తెలియజేస్తున్నారు ఐసీడిఎస్ వరంగల్ ప్రాజెక్ట్ కరీమాబాద్ సెక్టర్ అంగన్వాడీ టీచర్గా చేస్తున్నటువంటి కవిత గారు, నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: మేడం చెప్పండి, ఈ అంగన్వాడీ కేంద్రాలు స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏమిటి?
2: అంగన్వాడీ కేంద్రాలు స్థాపించడానికి ముఖ్య కారణం మాతా శిశు సంక్షేమం కోసం, ఈ తల్లి బిడ్డల సంక్షేమం కోసం అన్నట్టు. శిశు మరణాలు తగ్గించడానికి, మాతృమరణాలు కూడా తగ్గించడానికి ఈ అంగన్వాడీ కేంద్రాలను స్థాపించడం జరిగింది. 1975 అక్టోబర్ 2వ తేదీన మొట్టమొదటిగా కొయంబత్తూరు ఉట్నూరులో స్థాపించడం జరిగింది. దీనివల్ల మనకి పిల్లలు తల్లులు పౌష్టికాహార లోపము తక్కువగా ఉండడం వల్ల ఈ మరణాలు జరుగుతున్నాయని గుర్తించి బిడ్డకు తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడానికోసం పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి దోహదపడడానికోసమే దీన్ని స్థాపించడం జరిగింది.
1: బాగుందండి. మరి ఈ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది?
2: ఈ అభివృద్ధి అనేది స్టార్టింగ్ నుంచి స్థాపించినప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది. ప్రతి ఇయర్కి ఒకసారి వాళ్ళు ఎంతమంది శిశు మరణాలు తగ్గాయో టార్గెట్ రీచ్ అవ్వడానికోసము ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. పౌష్టికాహారం కూడా అప్పుడు ఇచ్చిన ఫుడ్కు ఇప్పుడు ఇంకా చాలా మెరుగుపరచడం జరిగింది. ఇప్పుడు ప్రతి తల్లికి ఒక పూట భోజనము, పాలు, ఎగ్గు ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకు బాలామృతము, బరువు తక్కువ పిల్లలకు బాలామృతం ప్లస్ ఇచ్చి కూడా వాళ్ళ బిడ్డ ఎదుగుదలను ఇంప్రూవ్ చేస్తుంది. శామ్యం పిల్లల నుంచి స్టంటింగ్, మోడరేటివ్ స్టంటింగ్, సివియర్ స్టంటింగ్ నుంచి కూడా పిల్లల్ని చాలా గ్రోత్లో డెవలప్ చేస్తుంది. వాళ్ళు శారీరకంగా, మానసికంగా బిడ్డ ఎదగడానికి కృషి చేస్తుంది. ఇంతకుముందులాగా బరువు తక్కువ, హైట్ తక్కువ అన్నట్టుగా లేరు. సరైన ఏజ్కి సరైన బరువు ఎత్తు పెరగడానికి మేము చాలా తల్లిదండ్రులకు, వాళ్ళ అమ్మమ్మకు, తాతయ్యలకు కూడా, ఇంట్లో వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లల బాధ్యతగా చూసుకోమని చెప్పి మేము కూడా చాలా వరకు వాళ్ళని కేర్ తీసుకొని ఎప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఏ రోజు పిల్లవాడికి ఈ ఏజ్కి ఇంత మోతాదు, ఎన్ని సంవత్సరాల వరకు ఏం పెట్టాలి అనేది చాలా తల్లులకు అవగాహన కల్పిస్తున్నాము. దానికి కొన్ని పాంప్లెంట్స్ ద్వారా, ఇంటింటికి అంగన్వాడీ ద్వారా కూడా, వాళ్ళకు పేపర్ ద్వారా కూడా వాళ్ళకు గుర్తుండడం కోసము ప్రతిరోజు చూసుకుంటూ అది ఫాలో అవ్వడం కోసం కూడా మేము ఇంటింటికి వెళ్ళి గృహ సందర్శన చేసి వాళ్ళకు ఇంటింటికి అంగన్వాడీ పుస్తకంలోని పేపర్ కూడా, పత్రం కూడా ఇచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పి మర్చిపోకుండా ఆ ఫాలో అని చెప్పి వాళ్ళను తల్లుల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. తల్లులు కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారా లేరా అని మేము కూడా చూస్తున్నాము.
1: అసలు ఈ తల్లిపాల వారోత్సవాలని ఎప్పుడు నిర్వహిస్తారు?
2: తల్లిపాల వారోత్సవాలను ప్రతి సంవత్సరము 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తాము. ఈ 7 రోజులే కాకుండా ప్రతిరోజు తల్లి పాలిస్తూనే ఉంటుంది. 7 రోజులు అని కాదు, 7 రోజులు ఎందుకంటే తల్లి పాల గురించి ప్రాముఖ్యత ఎంతవరకు ఎంతమందిలో చేరింది, ఎంతవరకు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు, ఇందులో లోటుపాటులు ఏమిటి, మనం ఇచ్చే తల్లి పాలు బిడ్డకు పొజిషన్లో సరిగ్గా ఇస్తున్నారా లేదా ఆ పొజిషన్ చెప్పడము, ఇంకోటి పిల్లలకి శుభ్రత గురించి చెప్పడము, ఇంట్లో వాళ్ళు కూడా బాలింతకు సరైన పౌష్టికాహారం ఇచ్చేట్టు ఆమెకి ప్రశాంతత కలిగించి తల్లికి బిడ్డకు ఆరోగ్యంగా ఉండే విధంగా, ప్రశాంతంగా ఉండే విధంగా తల్లి పాలు పుట్టగానే ఎందుకు ఇవ్వాలి అంటే బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుట్టిన వెంటనే మురు పాలు పసుపు రంగు కలర్లో చిక్కగా ఉంటాయి. ప్రతి వారం ఆ పాలు మారుతుంటాయి. ఫస్ట్ వచ్చే పాలు మాత్రం మురు పాలు, వాటినే మురు పాలు అంటాము. అందులో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అది బిడ్డకు మొదటి టీకా లాంటిది. మనము బీసీజీ టీకా ఇస్తాము కదా బిడ్డకు పుట్టిన వెంటనే, దానికంటే ముందు మొదటి టీకా ఈ మురు పాలే. ఈ మురు పాలు బిడ్డకు ఒక మొదటి టీకా లాంటిది.

0: ఎంతో రక్షణనిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికే కాదు, బిడ్డ పుట్టినప్పటి నుంచి అది ఎంతో వరకు మేలు చేస్తుంది. ఎందుకంటే పాలు అంత ముందుకు అంత అశ్రద్ధ చేసినా కూడా ఇప్పుడు టైంకు పుట్టిన వెంటనే ఇవ్వాలని మనం హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తున్నారు, ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు చెప్తున్నాయి. అది మనకు అన్నిట్లో టీవీలో ప్రచారాల్లో రేడియోలో అన్నిట్లలో ప్రచారం కూడా ఇస్తున్నారు. ఈ ప్రచారం వల్ల కూడా తల్లులు చాలా అవగాహన పొందారు. బయటి పాలు, బయటి వాటరు, తేనె ఇలాంటివి ఇవ్వకూడదు. తల్లిపాలు మాత్రమే బిడ్డకు కేవలం 6 నెలలు కంపల్సరీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎలాంటి వాటర్ ఇవ్వకూడదు. అన్ని రకాల పోషక విలువలు అన్నీ తల్లిపాలలో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డకు దాహం తీరడానికి కానీ, ఆకలి తీరడానికి కానీ, తనకు ఎదుగుదలకు కానీ, తన ఆరోగ్యానికి కానీ ప్రతి దానికి ప్రతి పౌష్టికాహారము సమృద్ధిగా తల్లిపాలల్లో ఉంటుంది. ఎలాంటి డబ్బు లేకుండా, మనం కొనకుండా ఫ్రీగా తల్లిపాలు, ప్రకృతి ఇచ్చిన ఆస్తులేంతో తల్లి నుంచి వచ్చే పాలు కూడా అంతే బిడ్డకు. అదొక వరం లాంటిది. ఆ తల్లిపాలు బిడ్డకు ఇస్తే ఎలాంటి రోగాలు రావు. పుట్టిన బిడ్డ మలమూత్రాలు విసర్జన చేయాలంటే ఫస్ట్ తల్లిపాలే పట్టాలి. ఆ పట్టిన తర్వాతనే అసలు మల విసర్జన సాఫీగా జరుగుతుంది, మోషన్ ప్రాబ్లము ఉండదు పిల్లలకి, ముందు ముందు మలబద్ధకం కూడా ఉండదు. తల్లిపాలు ఇచ్చే పిల్లల్లో పుట్టిన వెంటనే ఇచ్చిన పిల్లలకు మలబద్ధకము అసలే రాదు.
1: పిల్లలకి ఇంత జాగ్రత్తగా ఎంత బాగా చూసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ఈ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈ వారం రోజులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు?
0: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఒకరోజు తల్లులకు, పిల్లలకు అందరికీ బరువు తీసి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి, పిల్లలు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అయ్యారు, పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు మేము బరువు తీస్తామండి. బరువు తీసిన పిల్లల్లో గ్రోత్ చార్ట్లో గుర్తించి అది గ్రీన్లో ఎంతమంది ఉన్నారు, ఎల్లోలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి చార్ట్ చూపించి మీ పిల్లవాడు ఏ గ్రేడ్లో ఉన్నారు, 3rd గ్రేడ్లు ఉంటాయి, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి. గ్రీన్ అంటే మీ పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు, బరువుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు అన్ని కరెక్ట్గా ఉన్నాయని వాళ్లకు ఐడెంటిఫై చేసి చూపిస్తాము. తల్లిపాల గురించే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమము ప్రతిరోజు ఈ 7 రోజులు తల్లులను పిలిపించడమే కాదు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పిల్లల ఎదుగుదల ఎలా ఉంది ప్రాముఖ్యత గురించి చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రోత్సాహపడతామండి. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రతిరోజు అన్నము, అన్ని కూరగాయలతోటి సాంబారు, మళ్ళీ పాలు, గుడ్డు ఇస్తాము. చిన్నపిల్లలకు, ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఇక్కడ ఫుడ్ పెడతామండి. వాళ్ళకి స్నాక్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 9 to 4 వరకు ఉంటారు పిల్లలు, ఇక్కడే ఉంటారు. అది బరువు తొక్క పిల్లలకు కూడా మేము బాలామృతం ప్లస్ ఇస్తూ, మా దగ్గర 7 to 3 పిల్లలు ఎవరైనా ప్రీ స్కూల్కి వస్తే కూడా ఇక్కడ కూడా వాడికి ఏ టైంకి పెట్టాలో కూడా మేము అది ఉండి పెట్టి వాడికి ఎంత మోతాదులో పెట్టి ఆ బాలామృతం ప్లస్ని కూడా తినిపించి, ఆయమ్మ ద్వారా తినిపించి, మళ్ళీ తల్లులకు కూడా ఇంటి దగ్గర ఎలా చూసుకోవాలో, ఎంత మోతాదులో పెట్టాలో కూడా వాళ్లకు టైం టేబుల్ ప్రకారం పెట్టాలని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తామండి. కేవలం తల్లిపాలు ఎందుకు 7 రోజులు జరుపుకుంటామంటే బిడ్డకు తల్లిపాలు, కొంతమంది తల్లిపాలు రావట్లేదు, బిడ్డకు సరిపోవట్లేదు అని అంటూ ఉంటారు. కొంతమంది బిడ్డ తాగలేకపోతున్నాడు, పాలు ఉన్నాయి కానీ తాగలేకపోతున్నాడు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు మాకు చెప్తారు. మేము అలాంటి వాళ్ళకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయడానికి మేము కొన్ని సూచనలు ఇస్తాము. మాకు ఇంకా ఏమన్నా మా ద్వారా కాకుండా డాక్టర్లం కానీ పిలిపించి రెఫర్ చేపించి తల్లిని బిడ్డని ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడతాము. ఎందుకంటే ఎంత తల్లులు మాకు దగ్గరగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు అంత తొందరగా తెలుస్తాయి. ప్రతిరోజు వెళ్తాము కానీ ప్రతిరోజులో వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతారు కదా. ఈ 7 రోజులు మాత్రము కనీసం ఈ 7 రోజులన్నా మాతోనే స్పెండ్ చేసి వాళ్ళకు అవగాహన ఎక్కువగా కల్పించితే వాళ్ళు ముందు ముందు వాళ్ళ పిల్లల గురించి కేర్ తీసుకుంటారని 7 రోజుల్లో చాలా ముఖ్యమైన సూచనలు ఇస్తూ ప్రత్యేకంగా చెప్పిన పనినే మళ్ళీ వాళ్లకు చెప్పడం అంతే. ప్రతిరోజు చేసే పనే తల్లులు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడము కామనే. మేము తల్లిలకు, గర్భిణీలకు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా కామనే. కాకపోతే ప్రత్యేకంగా ప్రతి ఒక్క సంవత్సరం ఒక థీమ్ ఉంటుందండి, ఈ సంవత్సరం కూడా థీమ్ ప్రకారమే వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సేమ్ పోషక

పోషకాహారం అండి. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాహారం అందించామో బాలింతలకు కూడా అదే పౌష్టికాహారం అందించాలి. కొంతమంది గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు పట్టించుకుంటారు, ఇంట్లో పిల్లలైనా గర్భిణీ అయినా బాలింత అయిపోయాక డెలివరీ అయినాక తన గురించి ఆలోచించుకోదు, బిడ్డ గురించి ఆలోచిస్తుంది. బిడ్డ గురించి ఆలోచించినప్పుడు తన ఆరోగ్యం బాగుంటేనే కదా బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉండేది. తను పౌష్టికాహారం సరిగ్గా తీసుకుంటేనే తగినన్న పాలు బిడ్డకు వస్తాయి, తను తాగితే తన బిడ్డ ఎదుగుదల పెరుగుతుంది. తను ఆరోగ్యంగా లేనప్పుడు బిడ్డ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది? కడుపులో ఉన్నప్పుడే కాదండి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి ఆరోగ్యంగా ఉండాలి. 6 నెలల వరకు బాలింతకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫిడ్స్ లాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలింతలు 6 నెలల వరకు శ్రద్ధగా ఆహారం తీసుకొని సూచనలు పాటిస్తే వాళ్ళ ఆరోగ్యము పాడవకుండా ఉంటుంది. బాలింతకు స్ట్రెస్ ఎక్కువ కాకూడదు, ఎందుకంటే తల్లిపాలు అభివృద్ధి చెందాలి అంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యమే కాదు ప్రశాంతత కూడా ఉండాలి. తను పాలు బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఎలాంటి అలజడికి గురి కాకుండా ఉంటేనే తన బిడ్డ తన స్తన్యం పట్టుకున్నప్పుడు

0: తీసుకొని సూచనలు పాటిస్తే వాళ్ళ ఆరోగ్యము పాడవకుండా ఉంటుంది. బాలింతకు స్ట్రెస్ ఎక్కువ కాకూడదు, ఎందుకంటే తల్లి పాలు అభివృద్ధి చెందాలి అంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యమే కాదు ప్రశాంతత కూడా ఉండాలి. తను పాలు బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఎలాంటి అలజడికి గురి కాకుండా ఉంటేనే తన బిడ్డ తన స్తన్యం పట్టుకున్నప్పుడు, బిడ్డ తాగుతున్నప్పుడు తన తల్లి పాలలో ఒక మెదడు నుంచి తనకు ఒక గ్రంథి ఉత్పత్తి అయ్యి పాలు వాళ్ళకు ప్రసరించి బిడ్డ తాగడానికి తోడ్పడతాయి. మనం ఎలాంటి స్ట్రెస్కు లోనైనా తల్లి పాలు సరిగ్గా రావండి. తల్లి పాలు సరిగ్గా ఇవ్వాలి, బిడ్డకు సరిగ్గా సరిపోవాలంటే మెయిన్గా పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఎటు అటు కాకుండా పడుకోకుండా బిడ్డను సరైన పొజిషన్లో పెట్టుకొని బిడ్డకు పాలు ఇస్తే తల్లికి పాలు వస్తాయి, బిడ్డ కూడా బాగా తాగుతాడు.
1: తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది?
0: తల్లి పాలు బిడ్డకి ఇవ్వడం వల్ల తల్లికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. గర్భసంచి మనకు డెలివరీ అయిన తర్వాత సాగిపోతుంది అంటారు కదా, అది దగ్గరికి రావడానికి టైం పడుతుంది, కానీ బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల అది తొందరగా దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇంకోటి, తల్లి బిడ్డల బంధం ఎక్కువగా ఏర్పడుతుంది. ప్రేమానురాగాలు ఆప్యాయతలు వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా ఉంటాయి. తల్లి స్తన్యం పట్టుకున్నదంటే బిడ్డకు ఒక ఫీలింగ్ ఉంటుంది, తల్లికి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, అది మరుపురాని బంధము. అది ఎవరు చెప్పినా అది చెప్పలేనంత ప్రేమ, అది ఫీలింగ్ మనం చెప్పలేము అది మాటల్లో. అది మనకు అదొక అద్భుతం, తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం అదొక అద్భుతం. అది దేవుడు ఇచ్చిన వరమే కాదు, తల్లి బిడ్డకి ఇచ్చిన వరం కాదు, బిడ్డ కూడా తల్లికి ఇచ్చిన వరమే. కాన్పు కాన్పుకు మధ్య ఎడం కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే తొందరగా అది మల్ల గర్భం రావడంకుండా దూరంగా గర్భం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంతమంది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్లోపే మళ్ళీ పాప బాబా అంటారు. అట్లా కాకుండా ప్రతి 2 సంవత్సరాల వరకు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కాన్పు కాన్పుకి మధ్య కూడా దూరం పెరుగుతుంది, అది రొమ్ము క్యాన్సర్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకో చెప్పాలంటే క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్ కూడా చాలా వరకు తగ్గాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా చాలా వరకు 90% 80% క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లికి క్యాన్సర్ లాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇచ్చారనుకోసం మీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అవకాశాలు కొద్ది మందికే ఉంటాయి, కానీ అది కూడా రాకుండా తోడ్పడుతుంది. తల్లి వెన్నుపూస బోన్ అయినా కూడా మనం డెలివరీ టైంలో మనం డెలివరీ అయినాక బోన్ అన్నది కొంచెం డిలే అయిపోతుంది. తల్లికి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కూడా మన ప్రతి ఒక్క కణము అదులుతుంది, ఎక్సర్సైజ్ లాంటిది అది మన బాడీకి.
1: మాత శిశు సంక్షేమంలో భాగంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు బాలింతలతో పాటు పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మరి ఈ అంగన్వాడీ ద్వారా లబ్ధి పొందుతున్న భవానీ గారు ఏమంటున్నారో విందాం. నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: మీరేం చేస్తుంటారండి?
2: నేను టైలరింగ్ చేస్తుండేదాన్ని అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 2 నెలల పాప ఉంది కాబట్టి మానేశాను.
1: మీరు ఈ అంగన్వాడీ ద్వారా ఎలాంటి లబ్ధి పొందుతున్నారు?
2: అయితే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన 1st మంత్లోనే మన పేరును నమోదు చేసుకుంటారు. ఆశా సిస్టర్స్ ఇంకా అంగన్వాడీ టీచర్లు మనకు సలహాలు ఇస్తారు. నా పేరు కూడా నేను గర్భిణిగా ఉన్నప్పుడే ఎంటర్ చేశారు.
1: మరి మీకు మీ ఆరోగ్యం పరంగా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారండి?
2: గర్భిణులకైనా మరియు బాలింతలకైనా ప్రతి నెల 1వ తారీఖున బరువు చూస్తారు. ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే 4వ నెలలో మరియు 6వ నెలలో 2 సార్లు టీటీ ఇంజెక్షన్ ఇచ్చారండి. అయితే ఇంకా ప్రెగ్నెన్సీ 1వ నెల నుండి డెలివరీ అయ్యాక 6 మంత్స్ వరకు ఆశా సిస్టర్స్ ఐరన్ టాబ్లెట్స్, అలాగే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ మాకు ఇచ్చారండి.
1: ఓకే అండి. అంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారా లేకపోతే ఇక్కడ ఈ మందులే వాడారా?
2: ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నేను చూపించుకున్నానండి. దాంతోపాటే ఇక్కడ కూడా ఆశా సిస్టర్స్ మరియు అంగన్వాడీ టీచర్ వాళ్ళు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వాళ్ళు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. అలాగే మనం బీపీ చెకప్ కూడా చేశారు వాళ్ళు. అలాగే ఎట్లయినా ఎవ్రీ మంత్ చెకప్కి మేము బయట చూపించుకుంటూ పాటు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే వేరే హాస్పిటల్కి వాళ్ళు రిఫర్ చేసేవాళ్ళండి. మాకు ఎప్పటికప్పుడు మా ఆరోగ్యం గురించి వాళ్ళు అడిగి తెలుసుకునేవాళ్ళు.
1: బాగుందండి భవానీ గారు. మరి మీకు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎలాంటి పౌష్టికాహారం లభిస్తుంది?
2: ప్రెగ్నెన్సీ దగ్గర నుండి డెలివరీ అయ్యాక 6 మంత్స్ వరకు

0: మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేయాలి. ఇంకా పాలు గుడ్డు ఇస్తారు. నేనైతే ఇక్కడే లంచ్ చేసి ఆ కాసేపు పిల్లలతో గడిపి వెళ్ళేదాన్నండి. ఇక్కడ అన్ని కూరగాయలు కలిపినటువంటి సాంబారు ఇంకా ఒక గుడ్డు. భోజనం మంచిగానే ఉండేదండి, మంచిగానే ఉండేది. తినేదాన్ని నేను ఎప్పటికీ, తిని కాసేపు పిల్లలతో గడిపి వెళ్ళేదాన్ని. అన్ని కార్యక్రమాలు మంచిగా నిర్వహిస్తున్నారండి ఇక్కడ మాకు దగ్గరలో అంగన్వాడీ కేంద్రాల్లో. మంచి మాకు సలహాలు ఇస్తున్నారు, మాకు జాగ్రత్తలు చెప్తున్నారు, అలాగే ఎట్లాంటి పౌష్టికాహారం వాడాలి అని చెప్తున్నారు, అలాగే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంచి మాకు వైద్యపరంగా కూడా చెప్తున్నారండి వాళ్ళు.
1: మరి అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు?
0: ఈ అంగన్వాడీ టీచర్లని మాకు తల్లిపాలు ఎలా పట్టాలి, అలాగే మురుపాలు ఏ విధంగా ఇవ్వాలి, దీని ద్వారా పిల్లల్లో ఆరోగ్యం ఎలా ఉంటుందో మాకు వివరించారు. అలాగే తల్లిపాలు ఇచ్చిన వెంటనే పడుకోబెట్టకుండా భుజాన వేసుకోమని చెప్పారు. తల్లిపాల ద్వారా ఏ విధంగా వాళ్ళకు మేలు జరుగుతుందని మాకు మంచిగా వివరించిల్లండి. ఈ పుట్టిన వెంటనే మురుపాలు ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మాకు చెప్పారండి. అలాగే తల్లిపాల ప్రాముఖ్యత చెప్పి వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాకు తెలియజేశారండి. పాలు ఎలా పట్టాలి పిల్లలకి, పాలు పడుతుంటే పడుకొని పాలు ఇవ్వకుండా కూర్చొని పాలు ఇవ్వడము, అలాగే భుజాన వేసుకొని కాసేపు వెన్ను తట్టడము, ఇట్లాంటివన్నీ ముఖ్యమైన జాగ్రత్తలన్నీ చెప్పారండి.
2: క్యూర్వెల్ హాస్పిటల్.
3: మీరు ఇంతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ సంరక్షణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి పరిచయాలతో కూర్చున్న కార్యక్రమాన్ని విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి టి సంయుక్త.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: చెప్పండి.
7: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
6: కానీ నేను ఎందుకు?
7: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
7: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
7: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
8: హలో మమ్మా.
6: హాయ్.
9: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
3: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. నాని ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సాధన సర్గం పాడిన పాట, రచన చంద్రబోస్ సంగీతం, రెహమాన్.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు.

షో అమరగల్లు పిల్ల చీర పిల్ల నీ అందం చూసి ఓర్వలేనే

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి మరియు బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు. చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం వింటారు. ముందుగా ఆచార్య ఈ చిత్రం కోసం హారికా నారాయణ్, సాహతి చాగంటి పడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆవారా ఈ చిత్రం కోసం కార్తీక్ సునీత సారథి పడిన పాట. క్షమించాలి, బెన్నీ దయాల్ పడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి భగవంత్ కేసరి. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం తమన్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమలో ఇప్పుడు కోర్ట్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పడిన పాట, రచన పూర్ణచారి, సంగీతం విజయ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చిత్రసీమలో ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్, సునీత, సారథి పడిన వనమాల గీతను వినండి. సంగీతం అందించిన వారు మిక్కీ జెమేయర్.

0: 21 ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్. ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
1: కలేజా ఈ చిత్రం కోసం హేమచంద్ర, శ్వేత పడిన, సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: Founder Secretary and Chairperson Anugraha RRTC. This talk was part of a webinar organized by the Department of Justice.
1: మీరింతవరకు న్యాయశాఖ వారిచే ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

వరి సాగు క్రమేపీ పెరుగుతోంది. నిన్నటి వరకు వరి సాగు 44.47% చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 29,22,348 ఎకరాలు వరి సాగు కింద ఉండగా, ఇప్పుడు అది 29,32,884 ఎకరాలకు చేరుకుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం అన్ని పంటల సాగు విస్తీర్ణం 70.15% చేరిందని వెల్లడించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నియమించారు. వికారాబాద్కు యు రమేష్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్కు డి గిరివర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు సాయి మల్లేశంలను అధ్యక్షులుగా నియమించారు. ఒడిశాలోని నైనీగరి నుంచి రోజు 12,000 టన్నుల బొగ్గు రవాణాకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సింగరేణి సంస్థ కోరింది. డైరెక్టర్ గౌతమ్ పోట్రు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు నైనీ బొగ్గును తరలించే ఏర్పాట్లపై అధికారులతో ప్రతినిధులతో చర్చించారు. హైదరాబాద్లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఔషధ రంగ నిపుణురాలు రాయల నీతూ నాయుడుతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. భారత రష్యా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని, రక్షణ, సాంకేతిక, విద్యా వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ నెలతో వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు, ఉరిశిక్ష, ముప్పు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తారని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసమే వెళ్తున్నానని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార కూటమిలో భాగమైనందున రాహుల్ ఆ రాష్ట్రాన్ని సందర్శించడం లేదని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల గేమ్లలో 4 విజయాలు 4 డ్రాలు సాధించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో మాత్రమే ఓడిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుండి 2005 మధ్య వచ్చిన పాటల్ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్ని రిక్వెస్ట్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఎం వెంకటేష్ నందిపేట నుండి, బుధాన్పోషం

పల్లి నుండి మాధవి, ఆంజనేయులు, హస్తినాపురం ఈష్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, మేధాంష్, అనిరుద్, శ్రేయాంష్, అలాగే రాజేష్, నందిత, గంగు, మహేందర్, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమతా, వైష్ణవి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణి శర్మ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే పటాన్ చెరువు నుండి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖరా, కిట్టు కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:15 తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085252.

0: ఠాగూర్ మూవీ నుండి ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి కోరారు. వీరి కోసం ఈ పాట వినిపించాం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం

0: కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బద్రీ చిత్రం కోసం రమణ గోగుల, సునీత పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతం. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయేష, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: ಆರೋಗ್ಯ ಜೀವನ ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం 2000 నుండి 2005 సంవత్సరాల మధ్య వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు అజీజ్ బాయ్, మటీన్ బాయ్, షేక్ చంద్, షేక్ సలీం, షేక్ ఫారూక్, సయీద్ ఖలీల్, ముబీన్ బాయ్, మహమ్మద్ యసీన్, మూసా కరీం, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్ గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీత నగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:39:12. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మా కోసం మన్మధుడు చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అని కోరిన శ్రోతలు బుధన్ పుచంపల్లి నుండి యలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే దివాకర్, విమల, యశ్న త్రివేది, బుధన్ పుచంపల్లి నుండి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, సంజీవ, రాజేశ్వరి, ప్రదీప్, కల్పన, సహస్ర, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:44:38.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఆర్య చిత్రం కోసం కేకే పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం

సమర్పించమని కోరిన శ్రోతలు వరంగల్ కాసిబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఉమ్మిడా నుండి దివాకర్, విమల, యష్ణ, సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి జగదీష్ కుమార్, రాణి, మహేష్, సంతోష్, ముఖేష్, దేవాంజ్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:51. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఎవర్గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట, మూర్తి సాహిత్యానికి చక్రి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ, టీనా, అలాగే హిమాన్షు, బాలయ్య, కరీంనగర్ నుండి రేణుక, తిరుపతి, రాజేష్ ఖన్నా, రమ, నమ్రత, నర్మద, ప్రొద్దుటూరు నుండి మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ, నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, రంగారెడ్డి జిల్లా నుండి ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, సాంబయ్య, మల్లేశం, శ్రీను, రమేష్, శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

ఘర్షణ మూవీ నుండి ఈ పాటను మాకోసం వినిపించమని శ్రీనివాస్, ఆనంద్, విష్ణువర్ధన్, బాబు, శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, సంగవి, శ్రీనివాస్, లావణ్య, లలిత, దాసరి, రవి రాయగిరి నుండి శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినిపించాము. స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని పలకరించడానికి ఆర్జే పవన్ రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి, సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘ్చాలక్ మోహన్ భగవత్ ముంబైలో జెన్ జెడ్ జెన్ ఆల్ఫా యువతతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఆయన విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు బరువు ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ రేక్ ద్వారా బొగ్గు రవాణా ప్రారంభం కావడం చారిత్రాత్మకమని, ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జెన్కోతో పాటు సింగరేణి కూడా విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామి అయి రాష్ట దేశ అవసరాలకు బొగ్గు సరఫరా చేస్తూ అభివృద్దికి సహకరిస్తోందని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ స్వప్నం కోసమే ఉద్యమించిన ఆయన విశిష్ట సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా గుర్తుంచుకుంటుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారని, ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉన్నత ఉద్యోగాలను పక్కనపెట్టి పేద బడుగు వర్గాల చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనని లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడమే కాకుండా వ్యవసాయ వర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడం చంద్రశేఖరరావు ఘనత అని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విధానం కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, ప్రయాణికులు సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో 11:04 అవుతోంది. సరిగ్గా గుడ్ మార్నింగ్ అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాడు మీ ఆర్జే పవన్. మరికొన్ని క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి. రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం

క్రమంలో మనం ప్రతి గురువారం లిరిసిస్ట్ స్పెషల్లో భాగంగా మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? ఆయన ఎవరంటే, తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం, తెలుగు సాహిత్యం అంటే ఆయనకు ఎనలేని మమకారం. అచ్చ తెలుగు అవతారంలో స్వచ్ఛమైన సాహిత్యంతో పదనిసలకు పదాలతో ప్రాణం పోసే రచయిత ఆయన. అలాగే ప్యారడీ పాటల్ని అవలీలగా రాయగల చిలిపి కవి కూడా ఆయన. మరి ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన స్వయంగా రాసి పాడిన ఒక ప్యారడీ పాటని ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. ఈ పాట విన్న వెంటనే మీకు మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ పాట వింటూ మంచి కాఫీ కలుపుకుని ఈ గంట సేపు గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి చెప్తాను.

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెడ్ కాఫీ కోసమ్ము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్.

కాఫీనంతెత్తు పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకి

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మిథునం సినిమా నుంచి విన్న అద్భుతమైన కాఫీ ప్యారడీ సాంగ్ అది. నాకు ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చేసాయి, నిజంగా ఇప్పుడే వెళ్ళి కాఫీ కలుపుకొచ్చేయాలన్నంత చాలా బాగుంది పాట అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. అండ్ చాలామంది ఆ రచయిత ఎవరో కూడా గుర్తుపట్టారు. మరి ఆయన గొంతు విన్న తర్వాత ఆయన గుర్తుపట్టకుండా ఉంటామా చెప్పండి. ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఇవాళ మనం ఎవరి గురించి గుర్తు చేసుకోబోతున్నాము. అవును, జొన్న విత్తులుగా బాగా పాపులర్ అయిన రచయిత అయిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించే ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాము. మరి కవిగా ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆయన రాసిన అద్భుతమైన సినీ గీతాలేంటి, ఎలాంటి పాటలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఇవాళ గుర్తు చేసుకోబోతున్న రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకునే ముందు ఆయన రాసిన ఒక అద్భుతమైన పాట విందామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం.

0: శుభలగ్నం సినిమా కోసం జొన్నవిత్తులు గారు రాసిన పాట ఇది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
2: స్టూడియో క్లాక్ లో 11:16 దాటి 35 సెకండ్లు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జొన్న విత్తుల గారి సినిమా ఇండస్ట్రీ ప్రవేశం ఎలా జరిగింది అంటే, నిజానికి ఆయన ఉద్యోగం కోసం మద్రాసు వెళ్ళారనమాట. కానీ అప్పటికే ఆయన పద్యాలు పాటలు రాసేవారు. చిన్నప్పటి నుంచి ఆయనకి ఈ తెలుగు భాష మీద కానీ లేకపోతే రచనల మీద కానీ చాలా ఆసక్తి ఉండేదన్నమాట. సహజంగానే సినీ పరిశ్రమ మీద ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్యోగం చేస్తున్న సంస్థ కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా మూతపడిందంట. తర్వాత ఆయన స్నేహితుడు యోగా మాస్టర్ అయిన వేదభాస్కర్ గారి ద్వారా ప్రముఖ నటుడు నిర్మాత అయిన మురళీమోహన్ గారితో పరిచయం అయింది జొన్నవిత్తుల గారికి. మరి అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పరిచయం అవుతే ఇంకా దాని ద్వారా ఎలా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలి, ఇదే ఉంటుంది కదా అప్పట్లో మద్రాసులో. తర్వాత మురళీమోహన్ గారి ద్వారా అనుకోకుండా దర్శకుడు రాఘవేంద్రరావు గారితో పరిచయం అయిందంట జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి. మరి అప్పటికే టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, మరి ఈయన సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నారు. మరి రాఘవేంద్రరావు గారిని అడిగారంట, నేను సినిమాల్లో పాటలు రాస్తానండి, ఇప్పటికే నేను చాలా కొన్ని సంపుటలు కూడా రాశాను అని చెప్పి ఆయనకి చూపించారంట. చాలా ఇంప్రెస్ అయిన రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్ట్ చేస్తున్న భారతంలో అర్జునుడు అనే సినిమాలో జొన్నవిత్తుల గారికి అవకాశం కల్పించారు. అండ్ ఆ సినిమాలో మొత్తం అన్ని పాటలు జొన్నవిత్తుల గారికే రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత ఒక సినిమాలో పాట విన్న అప్పటి దర్శకులు నిర్మాతలు ఎవరయ్యా ఈ రచయిత, ఇంత డేర్గా రాశాడు, ఇంత బాగా రాశాడు, ఇంత చమత్కారంగా రాశాడని చెప్పి ఆ నోటా ఈ నోటా పాకి జొన్నవిత్తుల గారికి అవకాశాలు వెల్లువల వచ్చి పడ్డాయంట. మరి జొన్నవిత్తుల గారికి చాలా అవకాశాలు తెచ్చిపెట్టిన పాట ఏంటి? ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఏంటో పాట వినేద్దామా? స్టే ట్యూన్డ్.

Goodbye, Yakuta Jimmy. Goodbye, Yakuta Jimmy.

0: నిమ్మ తన ప్రేమ నటనతో పిప్పి చేయు మెదడు వంటింటి తాబేళ్ళు
1: అవద్దురా
0: కన్నీళ్ళ కళ్ళాపి
1: చల్లద్దురా
0: సన్యాసమే బెస్ట్ స్త్రీ సౌఖ్యమే రొష్టు జై వీర హనుమాను అనుకోండి రండి సత్ర

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:24 సరిగ్గా వివిధ భారతీయ స్టూడియో క్లాక్లో టైం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక మీరు విన్న పాట వివాహ భోజనంబు సినిమాలో ది జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ పాట విన్న జంధ్యాల గారు పొట్టబట్టుకుని నవ్వారంట చాలాసేపు. జంధ్యాల గారికే నవ్వు తెప్పించిందంటే మరి అంత గొప్పగా రాశారన్నమాట ఆ పాటని. ఒక ప్రత్యేకమైన సిట్యువేషన్లో ఈ పాట ఇచ్చారన్నమాట జంధ్యాల గారు జొన్నవిత్తుల గారికి. తనదైన హాస్య చతురతతో జనాల్ని కడుపుబ్బా నవ్వించిన జంధ్యాల గారినే అంతలా నవ్వించిన గొప్ప పాండిత్యం ఉన్న వెర్సటైల్ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఎంతోమంది సినీ కవులున్నా కూడా సమాసాల కూర్పుతో పాటు సంగీత దర్శకులిచ్చిన తతకారానికి పదాలు రాయడంలో జొన్నవిత్తుల గారు దిట్ట. అంటే తత్కారం ఎలా ఇచ్చారో అంత ఆ తత్కారంలో ఫిట్ అయ్యే పదాలు రాయగల నేర్పరి కూడా జొన్నవిత్తుల గారు అన్నమాట. మరి జొన్నవిత్తుల

రాసిన పాటల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ పాట వినబోతున్నారు ఇప్పుడు మీరు మాయలోడు సినిమా నుంచి. వినేద్దాం ఆ పాటని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

పప్పు చేసి పప్పుకూడు సినిమాలోంచి జొన్న విత్తులు గారు రాసిన ఒక అద్భుతమైన పాట వింటున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, కేజే యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

0: చేకూరుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11 గంటలు దాటి 36 నిమిషాలు స్టూడియో క్లాక్లో గుర్తుకొస్తున్నాయిలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మామూలుగా ప్రతి కవికి ఏదో ఒక విశేషణం బిరుదు ఉంటాయి, కానీ జొన్న విత్తుల గారిని సినీ పరిశ్రమలు ఏమని పిలిచేవారు తెలుసా? చిత్ర విచిత్ర కవి అని. చిత్రాలతో విచిత్రమైన ప్రయోగాలు చేస్తాను కాబట్టే తనను చిత్ర విచిత్ర కవి అంటారు అని అంతే చమత్కారంగా చెబుతారు జొన్న విత్తుల గారు. వేటూరి సుందరరామూర్తి గారి తర్వాత సినీ రంగంలో ఎన్నో అక్షర ప్రయోగాలు చేశారు ఆయన. అలా జొన్న విత్తుల గారికి పాటిస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందనే నమ్మకానికి వచ్చారు నిర్మాతలు దర్శకులు. మరి ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్యారడీలేంటి, లేకపోతే తత్కారాలేంటి, అలంకారాలేంటి, అలా తెలుగు భాషలో ఉన్న అన్ని ప్రయోగాలు ప్రతి దాన్ని తీసుకొచ్చి సినీ పాటలో పెట్టి శభాష అనిపించుకున్నారు. కేవలం తెలుగుతోనే ఆగిపోలేదు, సంస్కృతంలో డిస్కో పాట రాయడం ఎవరి వల్ల అవుతుందో చెప్పండి. ప్రయోగాలు చేసే వంశీ గారి సినిమాలో ఇళయరాజా గారి కంపోజిషన్లో ఒక అద్భుతమైన సాన్స్క్రిట్లో డిస్కో పాట రాసి అందరినీ అబ్బురపరిచారు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆ పాట వింటూ జొన్న విత్తుల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్దామా? స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 6వ తేదీ అంటే ఈరోజు, ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085 2 2324085 3, మరొక నెంబరు 2959 5 9 2 3. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026కి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నా ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయిలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న సంస్కృతం డిస్కో వంశీ గారి మహర్షి సినిమాలోది, అలాగే జంధ్యాల గారి సినిమా ఇష్ గప్చుప్లో ఆయన రాసిన తిట్లదండకం అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం మనం అది వింటే. అలాగే మీరు మొదట్లో విన్న మిథునం సినిమాలో కాఫీ దండకం, ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి దండకం, ఎన్నో పాటలు జొన్నవిత్తులు గారు ఎంత స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు సినీకవో మనకు చెప్పకనే చెప్తాయి. ఎంతోమంది దర్శకులు కూడా జొన్నవిత్తుల గారి సాంగత్యాన్ని ఇష్టపడతారు. అలా దర్శకులు కోడి రామకృష్ణ గారితో కూడా జొన్నవిత్తుల గారికి చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు పాటలతో పాటు మాటలు కూడా రాశారు. సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు జొన్నవిత్తుల గారు. మరి కొన్ని హిట్ సినిమాలకు కూడా పనిచేశారు, అవేంటో తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:49 అవుతోంది. జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో, గేయ రచయిత స్పెషల్లో భాగంగా. దేవి సినిమాలోంచి విన్న పాటది. కోడి రామకృష్ణ గారితో మొదటిగా దేవి సినిమాకే పనిచేశారు జొన్న విత్తుల గారు. ఎంఎస్ రాజుగారు నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో దేవి, దేవి పుత్రుడు సినిమాలకు పాటలతో పాటు మాటల రచయితగా కూడా పనిచేశారు జొన్న విత్తుల గారు. ఈ రెండు సినిమాలకు సింగిల్ కార్డ్ రైటర్గా అన్ని పాటలు రాశారు ఆయన. తర్వాత వచ్చిన దేవుళ్ళు సినిమాలో కూడా కోడి రామకృష్ణ గారికి అన్ని పాటలు జొన్న విత్తుల గారు రాశారు. అలాగే జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కెరీర్లో ఆయన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సినిమా బాపు గారి శ్రీరామరాజ్యం. ఆ సినిమా గురించి మర్చిపోతే ఎలా చెప్పండి. 2011 వచ్చిన ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకులను రామనామామృతంలో ఓలలాడించాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన రాసిన జగదానందకారక పాటకైతే ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట మనం చాలాసార్లు విన్నాం కదా చాలా సందర్భాల్లో. అలాగే ఢమరకం సినిమాలో శివ శివ శంకర అనే పాట క్లైమాక్స్లో వచ్చే పాటను కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇండస్ట్రీలో శివుడి పాట రాయాలి అంటే ముందుగా అందరి చూపు వెళ్ళేది జొన్న విత్తుల గారి వైపే, ఆయన కలం వైపే. అలాగే ఎన్నో భక్తి పాటలు కూడా చాలా బాగా రాయగలరు అని జొన్న విత్తుల గారిని మరో మెట్టెక్కించాయి ఈ పాటలన్నీ కూడా. అయితే ఒక సందర్భంలో శ్రీరామరాజ్యంలో అన్ని పాటలు రాశారు కదా, మీరు ఏ పాటని బాగా కష్టపడి రాశారు అని అడిగితే కష్టంతో పాటు ఇష్టపడి రాసిన పాట ఒకటి ఉంది అని చెప్పారు. లవకుశ సినిమాని కొంచెం మోడర్నైజ్ చేసి తీశారు కదా బాపు గారు, అందులో రామకథను వినరయ్యా అంటూ కుశలవులు ఆ రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పాట ఇది కదా. కాబట్టి ఆయన ఏమన్నారంటే,

అంటే దేవుళ్ళే మెచ్చింది అని ఒక పాట ఉంది అందులో. అంటే ఆ రామనామ పాటని, రామకథను వినవయ్యా ఆ పాటని మ్యాచ్ చేయకపోయినా కనీసం దాన్ని చెడగొట్టకుండా అద్భుతంగా రాస్తే చాలు అని కొంచెం ఎక్కువ టైం తీసుకుని రాశాను ఆ పాట. ఆ పాట మీద నాకు కొంచెం ఎక్కువ మమకారం అని చెప్పారు ఆయన. చిత్రగారు, శ్రేయా ఘోషల్ గారు అద్భుతంగా గానం చేసిన ఆ పాట మీకు వినిపించబోతున్నాను ఇప్పుడు. ఒకసారి శ్రీరామరాజ్యం సినిమాలోంచి ఈ పాట వినేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అయితే గేయ రచయితలు దర్శకులుగా మారడం మన ఇండస్ట్రీలో చాలా చాలా అరుదు కదా, కానీ జొన్నవిత్తులు గారు ఆ ఘనతను కూడా సాధించారు. మెగాఫోన్ పట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమా, అలీ హీరోగా సోంబేరి అనే సినిమాలకు దర్శకత్వం వహించారు జొన్నవిత్తులు గారు. అలాగే రీసెంట్గా వచ్చిన స్వాగ్ అనే సినిమాలో, అలాగే తండేల్ సినిమాలో శివుడి పాటకి లిరిక్స్ అందించారు జొన్నవిత్తులు గారు. ఇప్పటికీ ఆయన స్టిల్ పాటలు రాస్తూ బిజీగానే ఉన్నారు. మరి ఆయన ఇంకా మరెన్నో సినిమాలకు పాటలు రాయాలి, ప్యారడీ పాటలు ఎక్కువ రాయాలి, మనల్ని నవ్వించాలి, ఇంకా గొప్ప గొప్ప పాటలు మనకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి గేయ రచయిత స్పెషల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి. స్టే ట్యూన్డ్.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో

0: యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్ మరి చైతన్య స్ఫూర్తికి వెల్కమ్ చెప్తున్నాను. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో కొన్ని స్ఫూర్తి నింపే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మన లైఫ్లో ఎంతోమంది మనుషులను చూస్తుంటాం కదా, చాలామంది మనకి పరిచయం అవుతారు, తర్వాత డిటాచ్ అయిపోతారు, మళ్ళీ ఎంతో కాలం తర్వాత కనిపిస్తారు, కొంతమంది అయితే కనిపించరు, కొంతమంది కనుమరుగైపోతూ ఉంటారు. కొందరు మనకి సంతోషాన్ని ఇస్తే ఈ ప్రయాణంలో మరికొందరు ఏం చేస్తారు, మనకి తెలియకుండానే బాధ పెడుతూ ఉంటారు. తప్పదు, తప్పులు చేయడం అనేది మనిషికున్న అత్యంత సహజ లక్షణం కదా. తప్పులు చేస్తేనే కదా, అందరూ ఏమీ తప్పులు చేయకుండా అసలు లైఫ్ గడిపేస్తే వాళ్ళు మనుషులు అవ్వరు, దేవుళ్ళు అయిపోతారు. కాబట్టి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుల్ని మర్చిపోయి ఎదుటివారిని క్షమించడం అనేది చాలా చాలా గొప్ప లక్షణం, గొప్ప విషయం కూడా. చాలామంది ఏం చేస్తారంటే ఆ క్షమించడాన్ని ఒక బలహీనతగా భావిస్తూ ఉంటారు. కానీ పెద్ద మనసు ఉండాలి, ఎంతో ధైర్యం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుందంట. క్షమించడం అంటే ఒకరి తప్పుని మనం సమర్థించినట్టు కాదు, ఆ బాధ నుండి మన మనసుకి మనమే ప్రశాంతతని ఇచ్చుకున్నట్టు. గతాన్ని మనం మార్చలేం, జరిగిపోయిన దాన్ని మార్చలేము, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి కానీ మనం ఏం చేయొచ్చు అంటే క్షమించడం ద్వారా, ఇతరుల్ని క్షమించడం ద్వారా మన భవిష్యత్తుని ఖచ్చితంగా అందంగా ఆనందంగా మార్చుకోగలం. ఏమంటారు? ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం 12:30 వరకు చైతన్య స్ఫూర్తిలో. ఓ పాట విందాం, కిక్ సినిమాలోంచి వచ్చేస్తుంది మీకోసం, ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:14 అవుతోంది స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో మనకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం అది, క్షమాగుణం అనేది. కానీ ఈ రోజుల్లో అది చాలా చాలా రేర్ అయిపోతుంది. ఎవరి మీదైనా మనం ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి దానికే స్టిక్ అయ్యి ఎంతో వాల్యుబుల్ టైంని మనం కోల్పోతున్నా, ఇలాంటి సిచ్యువేషన్లో ఈ క్షమాగుణం అనేది ఏంటంటే ఒక వీరుడి అలంకారం. క్షమాగుణం గురించి ఎప్పుడో మన పురాణాల్లో కూడా చెప్పారు. క్షమా వీరస్య భూషణం అనే సూక్తి మనకు ఉండనే ఉంది కదా. క్షమించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు, మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయన్నమాట. అనుభవాన్ని పాఠంగా మలుచుకుని మనస్సులో ఎవరి పట్ల ద్వేషభావం పెంచుకోకుండా ఉండడం ద్వారా ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవచ్చు. సాకులు వెతకకుండా, ఇతరుల్ని నిందించకుండా ఓటమిని మనసారా అంగీకరించాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే వస్తాయి మనకి. సపోజ్ మనకి ఏదైనా ఒక కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసాం, మనకి థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం, లేకపోతే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం. అలాగని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళ మీద ఒక కక్ష లాంటిది పెంచుకోవడం, లేకపోతే వాళ్ళ మీద అనవసరంగా ఫాల్స్ ప్రొపగాండాని మనం స్ప్రెడ్ చేయడం చేస్తూ ఉంటాం, చాలామందిలో చూస్తూ ఉంటాం. అయితే ఓటమిని మనసారా అంగీకరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎక్కడ పొరపాటు జరిగిందో మనకి మనం విశ్లేషించుకోవాలి. మన తల్లిదండ్రులతో డిస్కస్ చేయాలి, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్తో డిస్కస్ చేయాలి, లేకపోతే మనకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. అంతటితో ఆగకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించాలి పని. ఓటమి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉండడమే నిజమైన ఓటమి అంటారు చాలామంది వీరులు, అలాగే విజేతలు. అయితే

ఓటమి నుండి మనం ఖచ్చితంగా ఒక పాఠం నేర్చుకుంటాం. ఓటమి నుండి నేర్చుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా సాధన చేయాలి. మనకు అంతా వచ్చేసింది, ఇంకా మనం ఏం సాధించాలి, ఆల్మోస్ట్ అంతా నేర్చేసుకున్నాం అనేది ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచే నీ డౌన్ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చివరి శ్వాస వరకు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, నిత్య విద్యార్థిలా సాధన చేయాలి. అందులోనే అసలైన విజయ రహస్యం దాగి ఉంది అనే విషయాన్ని ఎప్పుడూ మన మైండ్లోంచి తీయకూడదన్నమాట. దాంతోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా మంచి మాటలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ పవన్తో.

0: పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నుంచి విన్న పాటది. అనూప్ రుబెన్స్ కంపోజిషన్లో భాస్కర్ భట్ల రవికుమార్, సాహిత్యం అనుదీప్ పాడిన పాట.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955 0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారితో మీరు మాట్లాడవచ్చు. తప్పక ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో గమనిక విన్నారు.

అజ్ఞాతవాసి సినిమా నుంచి విన్న పాట అది. అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసి పాడిన పాట శ్రీమణి సాహిత్యం. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ఏదో జీవించడం కాదు, ప్రతి క్షణం పోరాటమే. క్షమాగుణంతో మనసులో ద్వేషాన్ని వదిలేస్తేనే ప్రశాంతత వైపు మనం అడుగులు వేయగలం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరే, మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద ఆయుధం కావాలి. ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ పోతే ఇక మన రెస్పాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మనల్ని ప్రొవకేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెపన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ నిగ్రహమే మనల్ని విజేతగా నిలబెడుతుంది. మనది అనుకున్న దాన్ని వదులుకోవడం త్యాగం కానే కాదు. ఏది మనకు న్యాయంగా దక్కాలో దానికోసమే పోరాడాలి. చివరిగా ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యయనానికి నాంది అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. అలాగే పడిపోవడం అనేది తప్పు కాదు, పడిన ప్రతిసారి ఒక కొత్త పాఠంతో రెట్టింపు బలంతో పైకి లేవడమే అసలైన విజయం అని గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ధి

0: ధరణి పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఇక వివరాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 2 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
0: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య, పరిశ్రమలు, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మని మోదీ ఈ సందర్భంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఎన్ఎఫ్డీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సరండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు 0 విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జేపీఎస్సీ ఎస్ఎస్సీ పరీక్ష

నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట్ర విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్దాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి, నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్కు, ఈమెయిల్స్కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు దాటి 41 నిమిషం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు

0: పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955092 3. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇవాల్టి అంశం తల్లిపాల ప్రాముఖ్యత. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు మీరు అడిగే సందేహాలకు సమాధానాలిస్తారు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో.

ఇప్పుడు కొన్ని లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీ అందరి కోసం పెద్ద సినిమాలోంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట వచ్చేస్తుంది. రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.